0: గోళా చతుర గోళా చతుర ఏక పేరైనా యా గోళా బోల్లా యా చతుర బోల్లా గా
1: ఏక్ తో కేసే రహతే జబ్ రికార్డింగ్ మే మౌజూద్ హూ మన్నా డే కిషోర్ కుమార్ ఔర్ మహమూద్ తో భై కిస్సా యే హై కి ఇస్ గానే కి శక్ల్ ఐసీ నహీ థీ పహలే జో గీత్ లిఖా గయా థా జో సంగీత్ రచనా కి గయీ థీ రికార్డింగ్ కే వక్త్ బదల్ లీ గయీ థీ దరసల్ ఉన్ దినో రికార్డింగ్ కే దౌరాన్ సారే సాజిందే గాయక్ మౌజూద్ హువా కర్తే థే మహమూద్ సాహబ్ జో ఇస్ ఫిల్మ్ కే నిర్మాతా థే ఔర్ రాహుల్ దేవ్ బర్మన్ సాహబ్ జో కి సంగీత్కార్ థే మహమూద్ సాహబ్ నే ఆర్డీ బర్మన్ కో పూరీ ఆజాదీ దే రఖీ థీ ఉస్ పర్ కిషోర్ కుమార్ సాహబ్ గజబ్ కే ఫన్కార్ ఖుద్ గాయక్ గీతకార్ ఔర్ సంగీతకార్ ఉన్హే భీ ఖూబ్ మజా ఆనే లగా ఔర్ గీత్ కి శక్ల్ బదల్తే బదల్తే ఐసీ హో గయీ దోస్తో సంగీతకార్ రాహుల్ దేవ్ బర్మన్ నే మహమూద్ సాహబ్ కే సాథ్ ఫిల్మ్ భూత్ బంగ్లా మే అభినయ భీ కియా హై జీ హాన్ सुनते हैं इसे फिल्म का ये गाना संगीत है राहुल देव बर्मन साहब का
2: और गौर से सुनो अरे पहले तालियां तो बजाओ आज रात का मैं आखिरी गाना गा रहा हूं और गाने में ये कहना चाहता हूं कि दुनिया में कुछ रहना हो तो मानो मेरी बात आओ ट्विस्ट करें का फुटा अपोसम

ఖయాలా తందాన ఏ సోలా సాలా తందాన ఐ తేరే ఖయాలా తందాన ఏ గోరే గాలా తందాన ఏ రేషమి బాలా తందాన ఏ సోలా సాలా తందాన ఐ తేరే ఖయాలా తందాన హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హై హమ్ కాలే హై తో క్యా హువా